0: సౌరి నిదని పమ పగమ నిదని ప గమరే సౌదరి సత రే సత గగ గమరే రే సత
1: నిదని పమ పగమ
0: నిదని పమ పగమ
1: నిదని పమ పగమ
0: మాస్కోడి గా మా ఉత్తమే గా మా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా
1: తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా.